0: ఆచరణానికి రెడ్డి అండ్ చిరాగ్ శెట్టి విల్ టేక్ ఆన్ ది ఇండోనేషియన్ డ్యూ ఆఫ్ మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ అండ్ ఫజర్ అల్ఫియాన్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ ది సింగపూర్ ఓపెన్ టుడే. అండ్ ఇన్ ఐపీఎల్ క్రికెట్ ఫైనల్, గుజరాత్ టైటన్స్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్ ఆల్ సెట్ ఫర్ ద ఎపిక్ టైటిల్ క్లాష్ అట్ ద నరేంద్ర మోదీ స్టేడియం ఇన్ అహ్మదాబాద్ దిస్ ఈవినింగ్. వీ హ్యావ్ ఎ రిపోర్ట్.
1: With the trophy within touching distance.